0: मौजूद सामीन, इसी के साथ ये नशरियात इख्तिताम पज़ीर हो जाएगी। अल्लाह पाक हमें हर वो नेमत अता फ़रमा जिसमें हमारे लिए दुनिया व आखिरत की भलाई हो, सेहत व तंदरुस्ती हो, खैर व बरकत हो, खुशहाली हो, सुकून हो और इज़्ज़त व राहत हो। आमीन या रब्बुल आलमीन। आप तमाम सामीन ने हमारा साथ दिया, हम आपके बेहद शुक्रगुज़ार हैं। अल्लाह ने चाहा तो फिर मिलेंगे। अपना ख्याल रखिएगा और अपनी दुआओं में सैयदा सुबाई को भी याद रखिएगा। अल्लाह हाफिज़।
1: KHz ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस,
2: रेडियो मॉरिशस
3: 819 KHz पर ये है रेडियो मॉरिशस।
2: रेडियो मॉरिशस,
3: रेडियो मॉरिशस।
4: सौंदर्य लहरी, सौंदर्य लहरी।
5: శ్రోతలకు మా నమస్కారం. ఈ మధ్యాహ్న సమయాన్న సౌందర్య లహరి కార్యక్రమానికి మీకు స్వాగతిస్తున్నది మీ చెల్లి గిరిశాలిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? నీటి కార్యక్రమం ప్రత్యేకంగా మనం అంకితమిస్తాం రాబోయే అంతర్జాతీయ సంగీత దినోత్సవానికి. అయితే చక్కనైన సంగీతాన్ని ఆనందించండి. మీ ఏఎంటి రేడియో ఛానల్ పైన మీ సౌందర్య లహరి కార్యక్రమంలో

సంగీతం మనస్సుకు ఓ ఔషధం. ఆత్మీయ శ్రోతలారా, సంగీతం అనేది కేవలం వినోదం మాత్రమే కాదు, అది మనస్సుకు ఓ ఔషధం కూడా. మనం సంతోషంగా ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ప్రతి భావానికి తోడు నిలిచేది సంగీతమే కదా. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన అంతర్జాతీయ సంగీత దినోత్సవాన్ని జరుపుకుంటారు.

శ్రోతలారా, అంతర్జాతీయ సంగీత దినోత్సవం మొదటిగా 1982 సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలో ప్రారంభమైంది. సంగీతం అందరికీ అనే భావనతో వీధులలో, పార్కులలో ప్రజలు స్వేచ్ఛగా సంగీత ప్రదర్శనలు చేయడం మొదలైంది. అప్పటి నుంచి ఈ వేదిక ప్రపంచంలోని అనేక దేశాలకు విస్తరించింది.

సంగీతానికి భాషలు సరిహద్దులు లేవు. సంగీతం అనేది ఒక అద్భుతమైన భాష. దానికి మాటలు అవసరం లేదు, భావాలు చాలు. తెలుగు పాటైనా, హిందీ పాటైనా, తమిళం, ఇంగ్లీషు, కర్ణాటక సంగీత, ఇంకా ఫోక్ సంగీతం, ఏదైనా కావచ్చు, మనస్సును తాకే శక్తి సంగీతానిది. నిజంగా చెప్పాలంటే సంగీతానికి దేశాలు, భాషలు, మతాలు అనే భేదాలు ఉండవు.

కొన్ని పాటలు వింటే చిన్ననాటి రోజులు గుర్తుస్తాయి. కొన్ని పాటలు మన జీవితంలో ఓ ప్రత్యేక వ్యక్తిని గుర్తు చేస్తాయి. మరికొన్ని పాటలు మన బాధలో మనకు తోడుగా నిలుస్తాయి. అందుకే అంటారు, మనిషి మాటలు మర్చిపోవచ్చు కానీ ఓ మంచి పాటను ఎప్పటికీ మర్చిపోలేదు అని.

మన మారిషస్లో కూడా సంగీతానికి ప్రత్యేక స్థానం ఉంది. కడంది సేగా నుండి భజనలు వరకు కర్ణాటక సంగీతం నుండి ఆధునిక పాటల వరకు ఎన్నో రకాల సంగీత సంప్రదాయాలు మన జీవితంలో భాగమైపోయాయి. ముఖ్యంగా మన తెలుగు సమాజంలో భక్తి గీతాలు, రామ భజనలు, సినీ గీతాలు, జానపద గీతాలు ఎంతో ప్రత్యేకం. అవునండి శ్రోతలు, సంగీతం వినండి, సంగీతాన్ని ప్రేమించండి. ఎందుకంటే మాటలు

0: చెప్పలేని భావాలను కూడా సంగీతం ఎంతో అందంగా పలుకుతుంది. ఇంతటితో నీతి ప్రసారం పూర్తి అవుతున్నది. మమ్మల్ని వినడానికి అనేక ధన్యవాదాలు. మీ చెలిగిరి శాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు. నమస్కారాలు.
1: విడుమొరట.

0: 819 किलोहर्ट्ज़, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక.
2: సంగీత రసికులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. మన ఆర్ఎం టూ పైన సరిగ్గా సంతృపు వేల 7:30 శ్రోతలారా, సమయం చూపిస్తున్నది మన స్వరాల వేదిక అనే కార్యక్రమంలో. ఇవాళ మీరందరూ క్షేమంగా ఉన్నారని, మంచి వైబ్స్తో కూడి ఉన్నారని, మీ దినం అంతా బాగానే జరుగుతుందని ఆశిస్తూ నీటి కార్యక్రమంలోని మీ కృతగా ఉంటాను. మీ సేవలో రాబోయే 20 నిమిషాలకు అయితే ప్రతిరోజు మనం ప్రసారం చేస్తూ ఉంటాము స్వరాల వేదిక అనే కార్యక్రమం. ఇవాళ గురువారం నాడు అయితే మనం కొంతవరకు కొన్ని ఓల్డీస్ అనే పాటలను ప్రసారం చేస్తాము. మీరు సిద్ధంగా ఉన్నారా? మొదలు పెట్టున నీటి కార్యక్రమం.

ఏ సంగీత రసికులారా, మీరిప్పుడిప్పుడే చూచిస్తున్నారైతే గుర్తుంచుకోండి, దాదాపు 5-7 నిమిషాల నుంచి మనం మొదలు పెట్టిన నీటి కార్యక్రమం అయితే సంతృప్తి వేళ నేను అనుకుంటున్నాను. మీరు ఇంట్లోనున్నారు, మీ ఇంటి పనులు చేస్తున్నారు, లేకపోతే మీరు వంటగడిలోనున్నారు, బోన్ తయారు చేస్తున్నారు. ఇంకా ఈ సమయంలో మనము వింటూ మీరు మీ బోన్ చేస్తున్నారైతే షురుచి మన సమస్త MBCC బండి తరఫున.

హే శ్రోతలారా, ఇవాళ మీరు మీ జన్మదినోత్సవం లేదా పెళ్లి వార్షికోత్సవం జరుపుకుంటున్నారైతే జన్మదినోత్సవ శుభాకాంక్షలు లేదా పెళ్లి వార్షికోత్సవ శుభాకాంక్షలు ఏ రాబోయే పాట విశేషంగా మీకే అంకితం.

అవునండి సంగీత రసికులారా మనం కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం గురువారం నాడు కొంతవరకు మీరు అలసిపోయి ఉన్నట్టు అనుకుంటున్నాను కానీ వాట్ టు డూ దట్ ఈజ్ ఆల్ అబౌట్ మన జీవితం పని చేసుకోవాలి పని చేయాలి ఎందుకంటే మనము డబ్బు కావాలి టాకింగ్ అబౌట్ దట్ రేపు మన బడ్జెట్ 2026 యొక్క పెద్ద ఈవెంట్ జరుగుతుంది అయితే దీనికోసం హోపింగ్ దట్ యు ఆర్ ప్రిపేర్

అవునండి సంగీత రసికులారా, ఈ చివరి పాటతో మనం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం. ఇంటిటితో మీ కృతికకి సెలవు ఇవ్వండి ఇంకో కార్యక్రమం దాకా. నమస్కారం అండి, శుభ రాత్రి.